కౌశల్యానందనంద భగవానికి, శ్రీ కౌశల్యానందన భగవానికి, శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కైకేయీ నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారుభయ్యకి, శ్రీ హనుమాన్జీ మహారాజ్కి, శ్రీ రామజన్మభూమికి, శ్రీ కృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామ్కి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురుస్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి, గోస్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజ్కి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన ధర్మకి, గోమాతాకి, భారత్ మాతాకి.